బంగారుగుడ్డ, మాయగుడ్డ, మచ్చగుడ్డ, ఇత్తడి గుడ్డ, కెబ్బున గుడ్డ, ఒయ్యి బారే తాయి కక్కని బాయి ముచ్చేరు నాగమ్మ మరేడుకోండు వందే.